కహన్యతాకు రాజవతో పాండిసలా నాకు కోక సాంగతాకు కోచిని సాయి తోలో.